నరలోకకి నవజీవితం దోష, నరలోకకి నవజీవితం దోష, పరవజని ఉపసంచేత రామల అవతారా ప్రతికూల సోమన.

శరణు శరణు హే మాధవ తోటమ కన్నడ కుల పూజవ హనుమా శరణు శరణు హే మాధవ తోటమ కన్నడ కుల పూజవ హనుమా ముద్రికయల్లిదు సోదుమ ముద్రికయల్లిదు సోదుమ ఎంబువ తత్వవ తులితమ్మ ఎంబువ తత్వవ తులితమ్మ రామరా